కోటి కోటి మిరావృత చక్రరాజ రథారూఢ సర్వాయుధ పరిష్కృత గేయ చక్రరథారూఢ మంత్రిణి పరిసేవిత గిరి చక్రరథారూఢ దండనాథ పురస్కృత జ్వాలామాలిని కాక్షిప్త వన్హి ప్రాకార మధ్యమా భంట సైన్య

ప్రసాదినీ విశ్వసాక్షిణి సాక్షివర్జిత షడంగదేవతాయుక్త షాడ్గుణ్య పరిపూరిత నిత్యగ్నిన్నా నిరుపమా నిర్వాణ సుఖదాయిని.

మఘా కామేశ్వరైన కుముదాహ్లాద కౌముదీ భక్తహార్ధ తమోభేద భానుమద్ భాను సంతతి శివదూతి శివారాధ్య శివమూర్తి శివంకరీ శివ ప్రియా శివపరా శిష్టేష్టా శిష్టపూజిత అప్రమేయ సుప్రకాశ

మధుప్రీతా వందిన్యాది సమన్విత దధ్యన్నా సక్త హృదయ కాకిని రూపధారిణి మూలాధారాంబుజారూఢా పంచవక్త్రాస్తి సంస్థిత అంకుశాది ప్రహరణా వరదాది నిషేవిత ముగ్ధౌదరా సక్త చిత్త సాకిన్యం స్వరూపిణి ఆజ్ఞా చక్రాంచ వినయ శుక్లవర్ణ షడానన మజ్జా సంస్థా హంసవతి ముఖ్య శక్తి సమన్విత హరిద్రాన్నైకరసిక హాకిని రూపధారిణి సహస్రదళ పద్మస్థ సర్వ

కలికా ప్రేమ రూప ప్రియంకరి నామపారాయణ ప్రీతానంది విద్యానఠేశ్వరి మిథ్యా జగదధిష్టాన ముక్తిదా ముక్తి రూపిణి రాస్య ప్రియాలయ కలి లజ్జారంభాదివందిత భవనామ సుధా వృష్టి పాపారణ్య దవానల దౌర్భాగ్యతూల వాతూల జరాధ్వాంతర విప్రభ భాగ్యాధి చంద్రిక భక్త చిత్త కేకీ ఘనాధర రోగ పర్వత దంభోణి మృత్యుదారు కుఠారిక మహేశ్వరీ మహాకాళి మహాగ్రాస మహాశన అపర్ణా చండికా చండముండా సుర నిషూదిని క్షరాక్షరాత్మిక సర్వలోకేషి విశ్వధారిణి త్రివర్గదాత్రి సుభగా త్రయంబక త్రిగుణాత్మిక స్వర్గాపవర్గదా శుద్ధ జప పుష్ప నిభాకృతి ఓజోవతి ద్యుతిధర యజ్ఞ రూప ప్రియవ్రత దురాధాధ్యా దురాదర్శ పాటరీ కుసుమ ప్రియ మహతీ మేరునిలయ మందార కుసుమ ప్రియ వీరారాధ్యా విరాట్ రూప విరజా విశ్వతోముఖీ ప్రత్యగ్రూప పరాకాశ ప్రాణదా ప్రాణరూపిణి మార్తాండ భైరవారాధ్య మంత్రిణి న్యస్య రాజధూము త్రిపురేషి జయత్సేనా నిస్త్రీ పుణ్య పరాపరా సత్యజ్ఞానానంద రూప సామరస్య పరాయణ కపర్దిని కళామాల కామధు కామరూపిణి కళానిధి కావ్యకళా రసజ్ఞ రసశేవధి పుష్టా పురాతనా పూజ్య పుష్కరా పుష్కరేక్షణ పరంజ్యోతి పరంధామ పరమాణు పరాత్పరా పాశగస్తా పాశగంత్రి పరమంత్ర విభేదిని మూర్తమూర్త నిత్యతృప్త మునిమానస హంసిక సత్యవ్రత సత్యరూప సర్వాంతర్యామిని సతి బ్రహ్మాణీ బ్రహ్మజనని బహురూప బుధార్చిత ప్రసవిత్రీ ప్రచండాజ్ఞ ప్రతిష్టా ప్రకటాకృతి.